0: హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లమ్హే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఆంటర్ప్రూనియర్ క్యా హోతా హై? హూ ఇస్ అన్ ఆంటర్ప్రూనియర్? ఉద్యమి కౌన్ హై? ఉద్యమి శబ్ద కి ఉత్పత్తి ఫ్రెంచ్ భాషా మే హుయి హై. ఏక్ ఉద్యమి వో హోతా హై జో కిసీ ఉద్యమ్ కే జోఖిమ్ కో వ్యవస్థిత్ ప్రబంధిత్ ఔర్ గ్రహణ్ కర్తా హై. ఉద్యమ్ ఏక్ ఉపక్రమ్ హై, విశేష్ రూప్ సే ఏక్ జిస్మే ఉత్పాదన్ కే న్యూనతమ్ చార్ కారక్ అర్థాత్ భూమి, శ్రమ్, పూంజీ ఔర్ ఉద్యమి శామిల్ హై. జైసే కి ఏక్ ఆంటర్ప్రూనర్ ఏక్ వ్యవసాయ కి కల్పనా కర్తా హై. ఉపక్రమ్ ఉద్యమ్ స్థాపిత్ కర్నే కే లియే సాహసిక్ నిర్ణయ లేతా హై. ఉత్పాదనో కే విభిన్న కారకో కో సమన్వయ కర్తా హై ఔర్ ఇసే ఏక్ శురువాత్ దేతా హై. తో ఇస్మే ఆర్థిక గతివిధి శురూ కర్నే మే జోఖిమ్ ఔర్ నవాచార్ లేనే కి ఇచ్ఛా శామిల్ హై. ఉద్యమి వ్యవసాయ ఉద్యమ్ కే మాలిక్ హోతే హై జో పూంజీ కా నివేశ్ యోగదాన్ కర్తే హై ఔర్ వ్యవసాయిక జీవన్ కే దౌరాన్ అనిశ్చితతాఓ కా జోఖిమ్ ఉఠాతే హై. ఉద్యమి ఔర్ ఉద్యమ్ జుడే హువే హై. ఏక్ ఉద్యమ్ కి సఫలతా ఉద్యమి పర్ నిర్భర్ కర్తీ హై. వో యాక్షన్ ఓరియంటెడ్ ఔర్ అత్యధిక ప్రేరిత హై. ఉన్కే పాస్ లాభ కే లియే ఆవశ్యక్ ఇన్పుట్ సంసాధన్ ఏకాత్ర కర్నే కే లియే వ్యవసాయిక్ అవసరో కా మూల్యాంక కర్నా ఔర్ సఫలతా కి గ్యారంటీ కే లియే ఉచిత్ కార్వాయి శురూ కర్నే కి క్షమతా హై. ఉద్యమి ఉత్పాదన్ కా ముఖ్య కారక హై. వో నవచార్ ఉన్ముఖ హై. వో ఉత్పాద్ కే సంబంధ మే నిర్ణయ లేతా హై, అర్థాత్ క్యా ఉత్పాదన్ కర్నా హై, కేసే ఉత్పాదన్ కరే, కహా ఉత్పాదన్ కరే ఔర్ ఉపభోక్తా కౌన్ హై, యా బాజార్ కహా హై, యా కిస్కే లియే ఉత్పాదన్ కర్నా హై. యే ఉద్యమి హై జో ఉత్పాదన్ కే సభీ కారకో కో జుటా కర్ ఉత్పాదన్ ప్రక్రియ శురూ కర్తా హై. యో వ్యవసాయ కి సఫలతా యా విఫలతా యా లాభ యా హాని కే లియే జిమ్మేదార్ హై. దోస్తో, ఆపకే సుఝావ్, సలాహ్ ఔర్ ఫీడ్బ్యాక్ కే లియే ఆప్ హమే కాల్ యా మెసేజ్ కర్ సక్తే హై. హమారా నంబర్ హై 09515227039. I repeat 09515227039. हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com. I repeat feedbackamc1@gmail.com.
1: एक उद्यमी जिसके पास उच्च स्तर की प्रशासनिक क्षमता, रचनात्मकता, आत्मविश्वास, संगठनात्मक कौशल, जिम्मेदारी की इच्छा, उच्च स्तर की प्रतिबद्धता, लचीलापन, ऊर्जावन और मेहनती दूरदर्शिता, साधन संपन्नता और चतुराई है, उद्यम चलाने में सफलता की बेहतर संभावना है. उद्यमी की व्यक्तित्व विशेषताएं एक सामान्य व्यक्ति या मनुष्य से काफी भिन्न होती है. ऐसी कुछ विशेषताएँ जन्मजात होती है और कुछ अर्जित की जाती है. उद्यमिता विकास कार्यक्रमों के तहत आमतौर पर आयोजित प्रशिक्षण और विकास कार्यक्रमों की मदद किसी व्यक्ति में लक्षणों को और विकास किया जा सकता है यदि वे कुछ हद तक उसमें मौजूद हो. दोस्तों, मैं अब उद्यमी बनने के गुण बताऊंगा, क्वालिटीज ऑफ एन एंटरप्रेन्योर. एक उद्यमी बनने के लिए कुछ गुण आपके पास जन्मजात होते हैं और कुछ गुणों को आप अभ्यास करके और अपने अनुभवों के आधार पर विकसित कर सकते हैं. हम यहाँ एक उद्यमी बनने की योग्यता व गुणों के बारे में बता रहे हैं जिसे आप अपने अंदर विकसित करके एक सफल एंटरप्रेन्योर बन सकते हैं. तो आइए उद्यमी के विभिन्न गुणों और विशेषताओं, कैरेक्टरिस्टिक्स ऑफ एन एंटरप्रेन्योर के बारे में जानेंगे लम्हे प्रोग्राम में आपके आरजे चेतन से. सोचने की शक्ति. यदि आप ठीक से सोचने और विश्लेषण करने में सक्षम हैं तो इसका मतलब है कि आप एक उद्यमी बन सकते हैं. आप भी अपने बिजनेस को अरबों टर्नओवर में बदल सकते हैं. व्यापार करने के लिए पैसा ज्यादा मायने नहीं रखता, आपकी सोचने और समझने की शक्ति अधिक मायने रखती है. इसीलिए अपने आइडिया के बारे में सोचें, विश्लेषण करें और उसे लागू करें. निर्णय लेने की क्षमता. एक उद्यमी को व्यवसाय चलाने के लिए कई निर्णय लेने पड़ते हैं, इसीलिए आप में समय पर उचित निर्णय लेने की क्षमता होनी चाहिए. सफल होने के लिए आपको सही समय और सही जगह पर निर्णय लेना होता है. यह क्षमता बिजनेस की यात्रा में आपका भविष्य तय करती है. निर्णय लेने की क्षमता एक उद्यमी की सबसे प्रमुख विशेषताओं में से एक है जो उसे प्रतिकूल परिस्थितियों में संतुलित निर्णय लेने में मदद करती है और विभिन्न बिजनेस आइडिया पर काम करने के लिए प्रोत्साहित करती है.
2: दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते